అనేది మాయా పిల్లై కట్టి పైసాను ఇన్ని హిడిమే పిక్కర్ చూసుదు ఇన్ని హిడిమే పిక్కర్ చూసుదు మో రాజా హు చుట్టిని పొని తిను రాని ఉన్ని చొక్కి కాంబు చుట్టి కహాని బనౌల పిసే సామి కరి కరి విసే దిని కసు తిను ప్రాణి అప నచాం న పర పర జాని జాని మన నచిక ఆకా కిన హుచ పాని పాని పైస థాంక్ కిత గచ అప సుహ్ని పోహకి మన మిల సతి మల రోజ్ ని పోహకి